తుండ మమ్మీ ననలాత మరల కట్టువేరు. బేతదిన బేలదకులు పండిలేక ఉప్పెరుగే. ఇల్లడు ఎంకులు మాతెర్ల ఒట్టుగాదు ఉప్పందే ఉణందే ఏతో కాలకరిండు. ఇంచపణొందు దుక్కుడు రుక్కునే అరాదు పతొంబిన మధుర ఆంటీ ఇరేనిల్లడు తిక్కున మోకే ఎంక ఏనా ఇల్లడు తిక్కుజ్జి. మల్లక్లిన మగలాద్లా సుఖ ఉందువే పండగ రుక్కు దంబడ్పువలు. మధుర బత్తిన పగ ఉండు జెత్తుండల పంచతికి దుంబొరియుండే. సవాలు తర్కొడు మధురనే బిరిసేది. కాలేజీడు భాషణద పంతుడు ఆలే గెందునిగే. పొంజవిన శోషణ విరుద్ధనే పాతిరిన తర్కొగు పిరసందాయ కొర్పినవు బంగనెగే. తన అమ్మెర్న బుడెది తనను బగితరోటు శోషణె మల్తుదినెను తాను తన మగలు అన్బేసిన బంగోను రుక్కు మధురడ మెచ్చవలు. పుడారి మంజన అత్రువాణెన్ల బండనే మల్పువలు. సురుసురుటు కతెతలెక్కనే కేణొంది తిన మధుర కడెకడేకు మంజన.